0: is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీ కంచే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్, శ్రీ బివి లక్ష్మణ గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ వెట్ బై శ్రీ బివి రామన్ అండ్ శ్రీ బివి లక్ష్మణ్. దే ఆర్ అకంపనీడ్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి జయ జయ స్వామిన్ నాటరాగంలో నారాయణ తీర్థ తరంగం ఆదితాళం.
4: ది డ్యూ బిగిన్ దేర్ వోకల్ రిసైటల్ with a tarangam narayana teertha jaya jaya swamin in ragnata set to aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీ స్వామినాథాయ నమస్తే ఖమాసరాగలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపుతాళం.
1: లిసన్ టు శ్రీ స్వామినాథాయ నమస్తే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ ఖమాస్, హియర్ టు ఖండచాపుతాళం.

0: ఇప్పుడు వినండి సరస్వత్యా భగవత్యా సంరక్షితోహం, ఛాయాగౌళ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి తిరుపుడ తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. సరస్వత్యా భగవత్యా సంరక్షితోహం ఇన్ రాగ్ ఛాయాగౌళ సెట్ టు త్రిపుట తాళ్.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఇంత తామసమైతే త్రిపుట తాళం.
1: లిసన్ టు ఇంత తామసమైతే, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ సావేరి కంపోజ్డ్ సెయింట్ త్యాగరాజా సెట్ టు త్రిపుట తాళం.

0: ఇప్పుడు విని శ్రీరాగంలో శ్యామశాస్త్రి కృతి కరుణ జూడ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ శ్రీ కరుణ జూడ, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్, శ్రీ బివి లక్ష్మణ్ల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయట్ బై శ్రీ బివి రామన్ అండ్ శ్రీ బివి లక్ష్మణ్. దే వర్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ అండ్ ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి. హీస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
0: కార్యక్రమంలో ముందుగా వినండి వరసికి వాహన, రాగం సుప్రదీపం, ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు వరశిఖి వాహన, ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ ఇన్ రాగ్ సుప్రదీపం, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి మానస గురుగుహ రూపం ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆనంద భైరవిరాగం రూపక తాళం.
1: You will now listen to Manasa Guru Guha Rupam, a composition of the Swami Dikshitar in Rag Ananda Bhairavi, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నాచికే కోళబేళ, సురటి రాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ సురటి. నాచికే కోళబేళ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి నమ్మినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక వోకల్ రిసైటల్ బై శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'd be listening to Ragamalika Saurabh, sung by Sri Modhumudi Sudhakar and Party.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మోదుమూడి సుధాకర్ బృందం గానం చేసిన రాగమాలిక సౌరభం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఘనరాగ మాలికా వర్ణం సెట్ టు ఆదితాళ్, రిటన్ బై శ్రీ మోదుమూడి సుధాకర్.
2: కార్యక్రమంలో ముందుగా ఘనరాగ మాలికా వర్ణం ఆదితాళం శ్రీ మోదుమూడి సుధాకర్ రచన

0: You have just listened to Karunimpave, Ragamalika, set to Adithal, written by Srimodhumudi Sudhakar.
1: Intavarku, Karunimpave, Srimodhumudi Sudhakar Rachana Vinnaru, Ragamalika, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic classical music program, now you will be listening to few Devi Kirtanas sung by Srimati Vishnupatla Saraswati and Srimodhumudi Sudhakar.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇప్పుడు శ్రీమతి విష్ణుపుట్ల సరస్వతి మరియు శ్రీ మోదుముడి సుధాకర్ గానం చేసిన దేవీ కీర్తనలు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్యం వింటారు. వాటి సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు. కీరవాణి రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం, అంబాదేవి కీరవాణి, సదానన్ను బ్రోవు.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి ఎన్ రాగ్ కీరవాణి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళ్. హీ ఈస్ అకంపెనీ

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్యం రాగం తానం పల్లవి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవిన్యాసం వింటారు. రూపకతాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ మృదంగ లైవిన్యాసం బై శ్రీ ఉమయాలపురం కె శివరామన్ సెట్ రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవిన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ మృదంగ లయ విన్యాసం బై శ్రీ ఉమయాలపురం కె శివరామన్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.